అంజలి మంగోయా వ్యక్తి దగ్గర గన్నం అమ్ము మెసేజెస్ కూడా కవిల తినో ఇటు పాస్సే ఎల్పిటిఎన్ పున్సరా మెసేజ్ కద్దాల తినో ఇవాగే మపేవత్ సింధు కూడా ఎక్కుతు కరగన్న అప్పి హలి కూడా చమింద మోటార్ సిగ్గి సెట్ ఎక బస్ చమింద అతులు కట్టి ఒక్కొమ్మ మత కరన్ కేల్ తినో ఇటు పాస్సే మల్లో పిటియ సునీత్ వెల్సాలి మే వేలావి కట్టి ఒక్కొమ్మ ఎక్కుతు కరగన్న కేల్ తినో అనివారంగ ఎక్కుతు కరగన్న హాయ్ హ్యాండ్సమ్ కోమద అద లైవ్ ఇన్ నెద్ద కేల హల తినవా హెర డిజే కర వెడ వెడి నేద కేల హల తినో హరియటమ హరి సింధు టిక మార లస్నై థాంక్ యు కేల్ తినో మట లక్మాలి కడవతి మెసేజ్ కి దాల్ తిన్నే అనివారం డాలింగ్ హెట అపి FM DJ Night face to face attack show එකේ සිව්වෙනි දිනය අපි රාස්‍ය වෙලා ඉන්නේ කුරුණෑගල දිස්ත්‍රික්කයේ සහ සූදානම් වෙලා ඉන්නවා මහනුවර දිස්ත්‍රික්කයේ අතර තරංගයේ පවත්වන DJ නීරා මහනුවර දිස්ත්‍රික්කයේ නියෝජනය කරමින් ඒ වගේම කුරුණෑගලින් ෂේනු බීට්ස් තරංග කරන් ලෑස්ති වෙලා ඉන්නවා ඒ නිසා හෙට රෑන වේට ලෑස්ති වෙලා ඉන්න අපි වැඩේ අරගෙන එනවා ඒ වගේම තමයි මේ වෙලාවේ ලක්ෂරාමාව හගිරින් ඉන්නවා හයි කොහොමද ඩාලින් ඔයාවත් එකතු කරගන්නන් ඊළඟට ලෑස්ති කරගෙන තියෙන සින්දුවට හවස හැ වෙනකම් මාව අහගෙන මාත් එක්කම ඉන්නා